కశ్యప ప్రజాపతి దత్తమాయితు వరం సుప్రసన్నేన మయా తద్వచ సత్యం కర్తుముద్యోగమద్యైవమే. కశ్యపన్ దశరథనామ్నా రాజన్యేంద్రనాయ్ కాశ్యవీతలే తిష్టత్యధునా విధాతావే తస్య వల్లభయాగుమదితి కౌసల్య.